0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 నెలలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ಕೇಳುಗರೆ, ಇದೀಗ ಕೇಳಿ ವಿಶ್ವ ಸಂಸ್ಕೃತ ದಿನದ ಪ್ರಯುಕ್ತ ಸಂಸ್ಕೃತ ಭಾರತಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಹಾಗೂ ಚೇತನ ಸ್ಮಾರ್ಟ್ ಕಿಡ್ಸ್ ನ ಮಕ್ಕಳಿಂದ ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಸಾರವಾಗಲಿದೆ. ಮೊದಲಿಗೆ ಕೇಳಿ ಸಂಸ್ಕೃತ ಭಾರತಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಂದ ಸಂಸ್ಕೃತ ಕಿರುನಾಟಕ ಮತ್ತು ಸಂಸ್ಕೃತ ಗೀತೆ.
3: ಜ್ಞಾನಧ್ವನಿ 90.8 FM ಸಮುದಾಯ ಆಕಾಶವಾಣಿ ಕೇಂದ್ರಸ್ಯ ಶ್ರೋತೃಭ್ಯ ಸಾದರಂ ನಮಃ. ಸರ್ವೇಭ್ಯ ವಿಶ್ವ ಸಂಸ್ಕೃತ ದಿನಸ್ಯ ಹಾರ್ದಿಕಾಃ ಶುಭಕಾಮನಾಃ. ಅಹಂ ಸಹನಾ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಃ. ಅದ್ಯತನ ಸಂಸ್ಕೃತ ದಿನಸ್ಯ ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮಂ ಧ್ಯೇಯಮಂತ್ರೇಣ ಪ್ರಾರಂಭಂ ಕುರ್ಮಃ.

నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రేణ పానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ

సరోజమలం గీతార్థగంధోత్కటం నానా జ్ఞానక కేసరం హరికథ సంబోధన బోధితం లోకే సజ్జన షట్పదైరారా పేపీయమానం ముదా భూయాత్ భారత పంకజం కలిమల ప్రద్వంశిన శ్రేయసే మూకం కరోతి వాచాళం.

0: .in ವೆಬ್ಸೈಟ್ಗೆ ಭೇಟಿ ನೀಡಿ.
1: ಬೆಳೆಗೆ ವಿಮೆ ಮಾಡಿರಿ, ತಕ್ಷಣ ರಕ್ಷಣೆ ಗಳಿಸಿ.
2: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
3: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: ఇక కేళి భావగీతెగళు.

0: पीएम फसल बीमा योजना से करीब 2,00,000 करोड़ रूपये क्लेम के रूप में किसानों को मिले हैं।
1: मुंगारू हंगामी ना बेले वीमे गागी ईगा नोंदणी माडिकोळ्ळिरि।
2: बैंक सामान्य सेवा केंद्र ग्राम वन केंद्र ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ www.samrakshane.karnataka.gov.in ವೆಬ್ಸೈಟ್ಗೆ ಭೇಟಿ ನೀಡಿ.
3: ಬೆಳೆಗೆ ವಿಮೆ ಮಾಡಿರಿ, ತಕ್ಷಣ ರಕ್ಷಣೆ ಗಳಿಸಿ.
4: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం.

0: అభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. పన్నెండేళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: ఇన్ను ముందే కేళి జానపద గీతెగళు.

0: ఇదివరకు జానపద గీతలు ప్రసారవాదవు.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా.

0: చేస్తుంది. 19,000 పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ప్రియ కేలుగరే, ఇదీగ కేళి ರಕ್ಷಾಬಂಧನದ ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಸಾರವಾಗಲಿದೆ. ಪ್ರಸ್ತುತಿ ಮೈಸೂರಿನ ಶ್ರೀಮತಿ ಗಾಯತ್ರಿ ಚಂದ್ರಶೇಖರ್ ಅವರು.

0: ఆధారం సర్వ విద్యానం అయే గ్రీవ ఉపాస్మయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వసుదేవ సుఖం దేవం కంచ చానూర మద్దనం దేవకీ పరమానంద కృష్ణం వందే జగద్గురం. ధన్యవాద.
1: ದಿವಿಕ್ ಪುಟಾಣಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಶ್ಲೋಕಗಳೆಲ್ಲ ಹೇಳ್ದ. ಈಗ ನಮ್ಮ ಮುಂದೆ ಇನ್ನೊಂದು ಮಗು ಬಂದಿದ್ದಾಳೆ. ಆ ಮಗು ಹೆಸರು ಏನು ಅಂತ ಕೇಳೋಣ.
2: ಅವನ ನಾಮ ಲಿಪಿನಂದ.
1: ನೀನೇನ್ ಹೇಳ್ತೀಯ ಕಂದ?
2: ಶ್ಲೋಕ
1: ಹೇಳು ಮಗು.
2: ಓಂ ಅಸತೋ

సరోజమలం గీతాగంధోత్కటం నానా జ్ఞానక కేసరం హరికథ సంబోధన బోధితం.